తిన నాకు సింధూర్ పోతే దూకో దాగో చూరా తిన నాకు సింధూర్ పోతే దూకో దాగో చూరా స్వయంవరం ఔంఠీ లేదు.